0: ఆశ్రయం కానుక పరోయే
1: సిమర్ సిమర్ సిమర్ ప్రభు సోయే
0: నానక విఘ్న లాగే కోయే
1: ఉస్తత మన మహ కరు నిరంకార
0: కర్మన్ మేరే సత్ విహార
1: నిర్మల రసనాయ అమృత పియో
0: సదా సేలా కర్లే జియో
1: నేనో పేగ ఠాకుర కా రంగ
0: సా సంగ బిన్ సే సబ్ సంగ
1: చరణ చలో మార గోవింద
0: మిటగే పాప జపగే హర వింద
1: కర హర కర్మ శ్రవణ హర కథా
0: ఆర్దర్ గే నానక ఉజ్జల మథా
1: బడ పాగీ తే జన్ జగ మాహే
0: సదా సదా హర కే గుణ గాయ
1: రామ నామ జో కరే విచార
0: చేతన వంత గణ

అష్టపది పరమయ్యాకే గుణ చేతపరాని కమన్ మూర్తే కమన్ దృష్టాని జంతు సాజ సవారసి గార్య గర్భగన్మహ జనే ఉబారయా బాల వ్యవస్థా తుజే ప్యారా దూధ భార జోబన భోజన సుఖసూద బిరద భావ పర సాగ సైన ముఖ ఆవు బ్యాఠ కౌ దైన ఏ నిర్గుణ గుణ కశు న బుజ్జాయ బక్ష లహో తౌ నానక సిజ్జాయ జయ ప్రసాద హర ప్ర సుఖ బసాయ శుద్ధ ప్రాత్ మీత భనత సంఘసాయ జయ ప్రసాద పీవే శీతల జలా సుఖదాయి పవన పావక అమలా జయ ప్రసాద భోగే సవ రసా సగల సమగ్రి సంసాద బసా దినే హస్త పామ కర్ణ నేత్ర రసనా తిసే త్యాగ అవర సంగ రచనా ఐసే దోఖమణ అంధ వ్యాపే నానకాళ్యో ప్రభ ఆపే ఆదంత జురాకన హార తిసో ప్రీతనా కర గవార జాకీ సేవా నమరద పావే తాసే మూడా మన్నై లావాయ జో ఠాకుర స సదా హజూరే తాకో అందా జాన దూరే జాకీ టహల్ పావే ద్రగే మాన తిసే బిసారే ముగ్ధ అజాన

నానగమన ప్రగాష్టపది శాంత సంగాంతర బ్రహ్మిఠానాం ప్రభు గా లగా మిఠా సగల సమగ్రి ఏక సఘాటమాహే అనుకరంగనానా దృష్టాహే నవనిద అమృత ప్రభుగా నామ దేహి మేస్కాభిశరామ సున్ సమాద అనత నాద కహన్నా జాయి ఆచార్య విస్మాద తిన్ దేఖ్యా శ్యాప్ దిఖాయ నాంగ తిన్ సజ్ నానుక తిజన సోజీపాయే.

అష్టపది ఊరే గురుకా సునపదేశ పారబ్రహ్మ నికట కర్పేఖ సా సా సిమరో గోబింద మనంతరికి ఉత్తరాచింద ఆసన త్యాగోతరంగ సందనాకీ తూర్మనమంగ ఆవిషోడు వేంతి కరహ సాసంగ అగన సాగర తరు అర్థన్కే పరలిహో పండార నానగర్పూరే నమస్కార్ ఖేమ్ కుశల సహజ ఆనంద సాసంగ పాజ పరమానంద నరక నివార ఉదారో జీయో గుణ గోవింద అమృతరస పియో చిత చిత్వో నారాయణ ఏక్ ఏ గురు జాకే రంగ్ అనేక్ గోపాల్ దామోదర దీన్ దయాల్ దుఃఖ పంజన పూరణ కృపాల్ సిమర సిమర నామ బారంగ బార్ నానక్ జీ కా ఏ అదార్ ఉత్తమ శ్లోక సాత్ కే వచన అమలీక లాల్ అమలీక లాల్ ఏ రతన సునత గమావత హోత్ ఉదార్ ఆవతరే లోకే నిస్తార్ సఫల జీవన సఫలతా కా సంగ జాకే మన లగా రంగ జయ జయ శబ్ద అనాహద వాజయ సున్ సున్ అంధ కరే ప్రభ గాజయ ప్రగటే గోపాల్ మాంద కే మాథ నాన ఉదరే తినకే సాథే సరణజోగ సున్ సరణి ఆయే కర్ కృపా ప్రభ ఆ మిలాయే మిట్ గయ బైర్ భయ సబ నేన అమృత నామ సా సంగ లైన్ సుప్రసన్న భయ గురుదేవ పూర్ణ హోయి సేవ కీ సేవ ఆల్ జంజాల్ బికార్ తే రహతే రామ నామ సుందరసన కహతే కర్ ప్రసాద ప్రభతారి నానక నిభి ఖే మహమారి ప్రభు కి ఉస్తత్ కరో శాంతమీత సావధాన ఏకాగ్ర చీత సుఖమణి సహజ గోవింద గుణ నామ జిసమన బసే సోత నిదాన సర్విచ్ఛా తాకీ పూర్ణ హోయ ప్రధాన పురుఖ ప్రకట సవ లోయ సవతే ఊచ పాయ స్థాన